0: నమో కాల కాలే నమస్తస్తయాలే
1: నమస్తం అబర్ణే నమస్తం అమర్ణే
0: నమస్తం జరారం నమస్తం కృతారం
1: నమో సతందే నమో సబందే
0: నమస్తం నిశాకే నమస్తం నిర్వాకే.